how we can win over the temptation, how we can get the victory over the temptation in this lesson. So my dear Ignatius, my dear brothers and sisters, so let's read the scripture reading of this week, 1 Corinthians chapter 10. So let's read from first verse to last verse, and we're gonna learn something new from this lesson. So I hope, my dear Ignatius, my dear brothers and sisters, you are all ready and had your Bible with you, and hopefully you have a paper and pen so that you can write down the verses, and you can go again and check what I am saying. Is it there in the Holy Bible or not? So am I adding anything, or am I removing anything? So please look into it and let me know, and let you guys warn me that if I am saying anything wrong, Jack, no, this is not right. So you need to, this point is wrong. So please, we are open for your suggestions, and we are open for the comments and everything. So my dear Ignatius, my dear brothers and sisters, so let's read the 1 Corinthians chapter 10, verse 1 to 33. So I'm reading from New King James Version Bible. Please open up your Bible and read along with me. చేరు వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్ కి వింటున్నాం మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా వందనములు తెలియజేస్తున్నాం. నా పేరు జాక్ విలియమ్స్. నేను హైదరాబాద్ సౌత్ సైడ్ క్రీస్తు సంఘం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్పగూర్చున్నాను. ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు మన పాపముల నిమిత్తము వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన శిలువ మరణం పొంది మన పాపముల నిమిత్తము ఆయన యొక్క కల్వరి గిరిలో ప్రాణమును అర్పించి మనకు నిత్య రాజ్యమును నిత్య జీవమును అనుగ్రహించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఆ యొక్క గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అందించిన ఆ యొక్క నూతన నిబంధన చట్టం కింద మన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఎన్ని శోధనలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనము ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క మాటలను మనము పెడచెవు పెట్టక మన యొక్క హృదయాలను ఆయన యొక్క మాటల కొరకు మనము తెరిచి వాటిని మన హృదయంలో అంగీకరించుకుని దేవునితో మనము ఆ యొక్క సంబంధాన్ని, దేవునితో ఉన్న ఆ యొక్క దేవుని కొరకు మనము చేస్తున్న ఈ యొక్క ప్రయాణాన్ని దేవుడు సఫలపరచాలి అంటే మనము ఆయన యొక్క ఆజ్ఞలకు, మనము ఆయన యొక్క కట్టడలను గైకొని ఆ యొక్క వాక్యాన్ని చేపట్టుకుని మన జీవితాంతము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను మన హృదయంలో భద్రపరుచుకుని దేవునితో కలిసి నడిచిన ఎడల దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను ఆయన రాజ్యంలో స్వీకరించుటకు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, శోధనలు అనేవి సాధారణమే. మన యొక్క జీవితంలో మనము జీవించే 40, 50, 60, 70, 80, 100 సంవత్సరాలు లేకపోతే 120 సంవత్సరములు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన క్రైస్తవులమైన మనము ఈ యొక్క జీవితం జీవిస్తున్నప్పుడు శోధనలు అనేవి తప్పనిసరి. అందుకే అంటారు కదా గ్రంథకర్త, క్రైస్తవులైన ఎడల మీకు శోధనల. కాబట్టి క్రైస్తవులమైన మనకు ఖచ్చితంగా మరింకా శోధనలు ఉంటాయి, ఇంకా శోధనలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క శోధనని తప్పించుకునే మార్గాన్ని దేవుడు కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ శోధన అనేది పాపమా? ఈ శోధన మనకి

0: చూసుకున్నట్లయితే పాతరమందంలో మనం చూసుకున్నట్లయితే హవ్వ ఆదమ్కు కూడా శోధన తప్పలేదు, సాతాను ద్వారా అబ్రహాంకి తప్పలేదు, యేసేపుకి తప్పలేదు, దావీదు మహారాజుకి తప్పలేదు, అలాగే నూతన మందంలో పేతురుకు తప్పలేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాతాను దగ్గర నుంచి శోధన తప్పలేదు. సో కాబట్టి మనం చూసుకున్నట్లయితే, జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, ఈ శోధన అనేది మనకి క్రైస్తవులమైన మన అందరికీ కూడా సాతాను ద్వారా నుంచి వస్తుంది. కాబట్టి ఆ శోధనను మనము ఎలాగు జయించాలి, ఆ యొక్క శోధనను మనము ఎలాగు జయించాలి? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆ యొక్క శోధనలు జయించాడో మనం గమనించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కదా, ఆయన దేవుడు కదా, ఆయన జయిస్తాడు. మనము మానవ మాత్రమే, మనకు అది ఎలాగూ తగును అని మనం అనుకోవచ్చు. మానవ మాత్రమే మనకి ఎలాగూ తగును అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లి మరియ గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుండి ఆయన ఆ యొక్క మానవ శరీరాన్ని దాల్చి ఏ మనుషునికైతే ఏవైతే ఫీలింగ్స్, లేకపోతే ఏమైతే నొప్పి, బాధ, భయం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇముడుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి నొప్పి తెలుసు, బాధ తెలుసు, భయం తెలుసు, ఏడుపు తెలుసు, అలాగే మన మానవ జీవితంలో ఉండే ప్రతి ఒక్క ఎమోషన్, లేకపోతే ప్రతి ఒక్క ఫీలింగ్ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అనుభవించింది. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారు, అందుకే ఆయన అంటారు, నేను మీకు మాదిరిగా ఉండి ఉన్నాను. మాదిరిగా ఆయన మన కొరకు ఉండి ఉన్నాడు. ఆ యొక్క శిల్వ మరణం ఆఖరి, ఆ యొక్క ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆ యొక్క మానవ ఆ యొక్క ఎమోషన్స్ ని కూడా ఆయన క్యారీ చేయటం జరుగుతుంది. కాబట్టి ఎలాగైతే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ యొక్క శోధనని జయించాడో ఆ ప్రకారమే మనము కూడా ఆ యొక్క శోధనని జయించాలని కోరి ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు ఎందుకు మనకు శోధనని ఇస్తాడు? అసలు శోధన అంటే పాపమా? అసలు క్రైస్తవులు ఎందుకు ఈ యొక్క ఇబ్బందులు పడాలి? ఒకవేళ ఇబ్బందులు పడితే నేను నిజంగా వాటిని జయించగలనా అనే విషయాన్ని కూడా మనము చూసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క ప్రశ్నకి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 వచనంలో జవాబు ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశాన్ని మనము, ఈ యొక్క శోధనని జయించుట ఎలా, శోధనను మనము జయించగలమా అనే ఒక అంశాన్ని మనము నేర్చుకుందాం. దేవుని యొక్క మాటలను మనము తెలుసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మీ హృదయాలను తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయంలో అంగీకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మీలో ఎవరైనా దేవుని యొక్క వాక్యాన్ని, ఈ యొక్క నేను చెప్పే వాక్యంలో ఏమైనా తప్పిదం ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు తెలియజేయవాలని కోరుచున్నాను. ఎందుకనగా మనమందరము కూడా దేవుని యొక్క జ్ఞానంలో, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంలో జ్ఞానం చూపిన మనము ఆయన యొక్క వాక్యాన్ని మనము విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించిన గాక. అలాగే మరి ఒకసారి చేరి వచ్చిన మీ అందరికీ, ఇగ్నైట్ రేడియో శ్రోతలందరికీ, ఇగ్నైట్ రేడియో సహోదరి సహోదరులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి మనము ముందుకు కొనసాగుదాం. మొదటిగా వాక్య పట్టణం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:1 మొదటి నుంచి చివరి వరకు మనము చదువుకుందాం. దయవుంచి మీ అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను ఓపెన్ చేసి నాతో పాటు ఏకీభవించి చదవవలసిందిగా కోరుచున్నాం.
1: I do not want you to be unaware that all our fathers were under the cloud, all passed through the sea, all were baptized into Moses in the cloud and in the sea, all ate the same spiritual food and all drank the same spiritual drink. For they drank of that spiritual rock that followed them, and the rock, and that rock was Christ. But with most of them, God was not well pleased, for their bodies were scattered in the wilderness. Now, these things became our examples to the intent that we should not lust after evil things as they also lusted, and do not become idolaters as were some of them, as it is written, the people sat down to eat and drink and rose up to play. Nor let us commit sexual immorality as some of them did, and in one day 23,000 fell. Nor let us tempt Christ as some of them also tempted and were destroyed by serpents. Nor complain as some of them also complained and were destroyed by the destroyer. Now all these things happened to them as the examples, and they were written for our admonition, upon whom the ends of the ages have come. Therefore, let him who thinks he stands take heed lest he fall. No temptation has overtaken you except such as is common to man, but God is faithful, who will not allow you to be tempted beyond what you are able, but with the temptation will also make the way of escape that you may be able to bear it. Therefore, my beloved, flee from idolatry. Flee from idolatry. I speak as to the wise men. Judge for yourselves what I say. The cup of blessing which we bless, it is not the communion of the blood of Christ. The bread which we break, it is not the communion of the body of Christ. For we, though many, are one bread and one body, for
0: we all partake of that one bread. Observe, Israel after the flesh, are not those who eat of the sacrifices partaker of altar? What I am saying then, that an idol is anything, or what is offered to idols is anything, rather that the things which the Gentiles sacrifice, they sacrifice to demons and not to God. And I do not want you to have fellowship with demons. You cannot drink the cup of the Lord and the cup of the demons. You cannot partake of the Lord's table and the table of demons. Or do we provoke the Lord to jealousy? Are we stronger than him? All things are lawful for me, but not all things are helpful. All things are lawful for me, but not all things edify. Let no one seek his own, but each one the other's well-being. Eat whatever is sold in the meat market, asking no questions for the conscience sake. For the earth is the Lord's and all its fulfillments. If anyone, those who do not believe, invites you to dinner and you decide to go, eat whatever is set before you, asking no questions for conscience sake. But if anyone says to you, this was offered to idols, do not eat it, for the sake of the one who told you, and for the conscience sake. For the earth is the Lord's and all its fulfillers. Conscience, I say not your own, but that of the others. For why is my liberty judged by another man's conscience? But if I partake with thanks, why am I evil spoken of for the food over which I give thanks? Therefore, whether you eat or drink or whatever you do, do all to the glory of God. Give no offense either to the Jews or to the Greeks or to the church of God. Just as I also please all men in all things, not seeking my own profit, but the profit of many, that they may be saved. So my dear Ignatius, my dear brothers and sisters, here if we observe, Did the Christians in the Corinth believe that God would not respond if they dabbled in idol worship? So Paul's warning in this chapter suggests some of them might have believed that these comments continue his teaching from the prayer chapter, where he pointed out his own practice of setting aside his rights in favor of what was the best for others when it comes to associating with idols. There are no safe ways. While the specific topic is idolatry in ancient Corinth, so the principles given here are important for all believers as we navigate our Christian liberty. Paul begins by making a connection between the Corinthians and the generation of Israelites that escaped from Egypt in the Exodus. So that same generation died in the wilderness over the next 40 years. The rescued Israelites received significant blessings from the Lord. He led them by a pillar of cloud and through the parted waters of the Red Sea. In a sense, they were baptized into the Moses as their head and given spiritual food, manna, and supernaturally provided water, both symbolic of Christ. So despite all of that, they were unfaithful to God. So that's why Paul writes that God was not pleased with most of them and killed many of them. So my dear readers, my dear brothers and sisters, what did they do to earn that level of condemnation? Primarily, they betrayed their relationship with God by worshipping false idols. And second thing, they indulged in other sins as well. So that's why Paul summarized this corporate sins and God's extensive judgment of his people in his wrath. So, my dear Ignatius, this example should cause the Corinthians to pay attention. Failing to do so would risk them falling as well at the hand of God on account of adultery. Like the Israelites who came out of Egypt, the Corinthians were also raised in a culture that normalized the worship of false gods. So adultery was an everyday experience in their upbringing. As Christians, they knew to stop worshiping idols. And yet, they may not have recognized how closely their daily practices brought them to participating it again. So thankfully, God never allows people to face temptation they cannot possibly overcome. There is always means to avoid sin by some form of escape. So my dear readers, my dear brothers and sisters, with that in mind, Paul tells them to run away from that idolatry. More literal terms, they ought to separate themselves completely from anything even close to idol worship. This echoes the reaction of Joseph, who literally bolted from a woman attempting to seduce him. So it is not that the man made idols themselves have any power. But, you know, Paul continues, but demons lurking behind them do. So participating in communion by taking the bread and the cup of Christ connects Christians to him. In the same way, partaking in altar of idols causes people to participate with demons. So here, why provoke the Lord to jealousy? So here, my dear Ignatius, my dear brothers and sisters, so Paul specifically addressed the issue of whether a Christian should eat food that has been offered to an idol. So this is one of the important. So in India, we do have We do have many of our friends or colleagues or the well wishers or they're from the different background, from the different community or of different religion, so who they worship idols. So mostly they offer us some food and some other sweets and stuff. So here it clearly explains, Paul clearly explains to the Corinthians as they are new Christians, but their old beliefs and their old idol worship was still with them. So in the context of that era, this might have been included food served in an idol temple itself as part of civic meeting or family gathering. Okay. So to completely separate from such thing would be difficult. So the position of the Corinthians seems to be that if idols are nothing, then what's harm in being seen around them? So here, my dear greatest, my dear brothers and sisters, Paul's final words on that matter boil down to Christians avoiding any food they know to have been offered to an idol. This is for the sake of the conscience of those watching, both believers and the unsaved. So that's why Paul urges the Corinthians, Christians, to set aside their freedom to eat their food. Even though it is not really anything, the main purpose of this established in chapter 8 is to avoid giving any appearance that they approve of the worship of the idols. On the other hand, Paul says clearly that they are free to eat any meat if they do not know whether it has been offered to an idol or not. They don't need to be paranoid. The meat itself, it's just a meat. And in fact, God's good creation and its gift from him for which they can be thankful. So in the end, every choice a Christian makes should hinge on whether the activity will bring glory to God or not. And it is necessary to consider whether it will build others up or not. So that's why Paul urges his readers to follow his practice of restricting his own rights and freedoms in order to avoid putting any stumbling block between unbelievers and faith in Christ. So my dear readers, my dear brothers and sisters, so that's why if you see, as we are discussing, why does God allow temptation? When many people ask, is temptation is sin? Why do Christians struggle? Can he really overcome the temptation? It says in 1 Corinthians chapter 10, verse 13. No temptation has overtaken you except such as is common to man, but God is faithful, who will not allow you to be tempted beyond what you are able, but with the temptation will also make the way of the escape that you may be able to bear it. So my dear Ignatius, my dear brothers and sisters, so we need to be self-examined ones. So here, if you see this 1 Corinthians chapter 10, when Paul has wrote this letter would be around AD 55. And so to whom he has written, Paul has written to the church at Corinth. If we read the Corinthians first and second book of 1 Corinthians and 2 Corinthians, the church at Corinthians, so Corinth was one of the most sinful cities in the Roman Empire. It was filled with idolatry, sexual immorality, greed, drunkenness, false worship, pride. So here, many believers had recently come to Christ from this sinful culture. So that's why Paul wrote to teach them how to live holy lives. So that's why, before verse 13, Paul reminds believers about Israel. Although Israel experienced God's miracle, they crossed the Red Sea, they ate manna, they drank water from the rock, yet many still fell because of sin. So Paul lists their failures. So that's why, if you see, first thing, idolatry, 1 Corinthians chapter 10 verse 7. Says, and do not become idolaters as were some of them, as it is written, the people sat down to eat and drink and rose up to play. So here they worship the golden calf. So here we need to, learn the lesson that never allow anything to replace God. Never ever allow anything to replace God. It is, that's a major crime or the major sin, we are doing. That is the major sin. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be. Many people think that my dear brothers and sisters, we can replace God, but that's a major sin. God, he never allow us. He doesn't want to allow us. So my dear brothers and sisters, we need to be very, very careful on this. We need to be very careful. And second thing is sexual immorality. Verse 8 says, so there were 23,000 died because of sin. 23,000 were died because of sin. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be very, very careful. Sin always has the consequences. Sin always has the consequences. So we may think, so nothing happened, so nothing will happen, so we don't need anything. But God has always wants us. He always warning us that there will be consequences. So first thing, what they had did. So idolatry. And second one, sexual immorality. Third one, in the 9th verse, if you see, they tested God. They complained against God. So it says, nor let us tempt Christ, or some of them also tempted and were destroyed by serpents. So they complained against God. You know what? Faith trusts God. If you have a faith, you will definitely trust God. If you have a faith, you have definitely trust God. So there is no backups. You know what? What questions God? Unbelief. Unbelief questions God. So they have tested God and they have died by the serpents. And fourth thing, in the 10th verse says, nor complain, as some of them complained, as they were destroyed by the destroyers. So what happened? They have complained. Their grumbling revealed unbelief. Reveals unbelief. So that's why Paul concludes, these things happened as example for us. So, my dear Ignatius, my dear brothers and my dear sisters, history teaches us how to avoid the failures. Then comes the God's greatest promise in verse 13. No temptation has overtaken you except what is common to mankind. No temptation has overtaken you except what is common to mankind. So let's study and examine the every phase. లెట్స్ ఎగ్జామిన్ ది ఎవ్రీ ఫేస్.
2: కాబట్టి ప్రియమైన ఎగ్జిట్ రేడియో శ్రోతులారా, దేవుని మిట్లారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం చదువుకుందాం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులు అందరూ మేఘం కింద ఉండేది, వారు అందరూ సముద్రంలో నడిచిపోయేది, వారు అందరూ మోషను బట్టి మేఘములను సముద్రములను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలే అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనేది త్రాగరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడేది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముని 23,000 మంది కూలిరి, మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి, మీరు శనగకుడి. వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం వందన మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకున్న వలన సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగు చేయను. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుకోండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనే త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టయే కదా. మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలువారు కారా? ఇక నేను చెప్పున్నది ఏమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనేనను విగ్రహములో ఏమైనా ఉన్నదనేనను చెప్పేదనా? లేదు గాని అన్యజనులను అర్పించు బలులు దేవునికి కాదు దేవులకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యం పాత్రలోనిది కూడా త్రాగనేరారు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలో కూడా పాలు పొందనేరారు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకునవలను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునవై ఉన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మను విందుకు పిలిచినప్పుడు వెళ్ళటకు మీకు మనసు ఉండిన ఎడలా మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడలా అటు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తముగా మీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా? నేను కృతజ్ఞతతో పుచ్చుకున్న ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుని చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కలుగు మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగు చేయకుడి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనం కొరకు అనేకులను రక్షింపబడాలని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టుచున్నాను. కాబట్టి ప్రియమైన సంగమాధ్యం పెట్టాలా, మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్న సంగతుల్లో ఈ యొక్క శోధన అనేది మానవులకి అందరికీ కూడా తథ్యం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇది మనకు మాత్రమే కాదు కానివ్వండి, క్రైస్తవులమి అని పేరు పెట్టుకున్న మన అందరికీ కూడా ఈ శోధనలు అనేది తథ్యం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే పాదన మందంలో ఆదాము అవని కూడా సాతాను శోధించింది, అలాగే అబ్రహాం గారిని, యోసేపు గారిని, దావీదుని, అలాగే పేతురు గారిని, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సాతాను శోధించినట్లుగా మనము గమనించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క శోధనను జయించారో అలాగనే మనము కూడా ఈ యొక్క శోధనను జయించి భద్రమై ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఇక మొదటి కొరింత రాసిన పత్రిక 10వ అధ్యాయం మొత్తం చూసుకున్నట్లయితే పౌలు గారు కొరింత సంఘానికి రాసినట్లుగా మనం గమనించవచ్చు. అది క్రీస్తు శకం 55వ సంవత్సరంలో ఈ యొక్క పత్రికను రాసించినట్టు మనము చూసుకోవచ్చు. ఈ యొక్క పత్రిక కొరింత సంఘానికి రాసింది. ఈ యొక్క కొరింత సంఘాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క కొరింత పట్టణం అనేది ఈ యొక్క రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఎంతగానో పాపం విషయంలో ఎంతో గొప్పగా పాపం చేస్తూ వారి యొక్క జీవన శైలిని కొనసాగించే వారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కొరింత సంఘము వాళ్ళు విగ్రహారాధనలో కానివ్వండి, వ్యభిచారంలో కానివ్వండి, లేదంటే త్రాగుబుత్తరంలో కానివ్వండి, అలాగే లేకపోతే వాళ్ళ యొక్క గర్భం ద్వారా కానివ్వండి, అనేక విధముగా వాళ్ళు పాపముతో నిండిన వారై దేవునికి దూరముగా ఉన్నవారిగా మనము చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఈ యొక్క శిష్యులు దేవుని యొక్క బోధను వాళ్ళు బోధించిన తర్వాత ఎలా ఎప్పుడైతే అపొస్తలైన పౌలు గారు తన మొదటి ప్రయాణంలో కొరింత సంఘంతో మాట్లాడి రెండో ప్రయాణంలో ఈ యొక్క లేఖను కొరింత సంఘానికి రాసినట్టుగా మనము చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క కొరింత సంఘము క్రీస్తుని ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ సొంత రక్షకుడని అంగీకరించి మారు మనసు చెందటానికి ఎంతగానో ప్రయత్నిస్తున్న సమయం అది. కాబట్టి వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ప్రాచీన స్వభావం ఎలాగ ఉందంటే వాళ్ళ యొక్క స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క పితరులు కానివ్వండి, వాళ్ళు అందరూ కూడా విగ్రహారాధన చేసుకుంటూ దేవునికి అసహ్యమైన పనులు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క నిబంధనలను లేకపోతే ఆ యొక్క ట్రెడిషన్ని వాళ్ళు ఎలాగో చేసుకున్నారంటే దాని నుంచి బయటికి రావడానికి ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఇవన్నీ కూడా వ్యర్థమే అని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే పౌలు గారు ఈ యొక్క పాతిన మందంలో ఇస్రాయేల్ ప్రజల గురించి చెప్తూ ఎప్పటి గురించి చెప్తున్నాడు, మోషే గారు ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించిన ఆ సమయాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు ఎలాగైతే దేవుని యొక్క అద్భుత కార్యములు వాళ్ళు తమ కళ్ళారా చూశారో, ఎలాగైతే వాళ్ళు ఎర్ర సముద్రముని 6 నెలల మీద నడిచారో, ఎలాగైతే వాళ్ళు మన్నా తిని, వాళ్ళు దేవుని పంపించిన మన్నా తిని ఎలా బతికారో, అలాగే వాళ్ళు బండ నుంచి వచ్చిన ఆ యొక్క నీరుని తాగి ఎలాగైతే బ్రతికారో, ఇవన్నీ చూసి ఇవన్నీ అనుభవించినప్పటికీ కూడా వాళ్ళు పాపములోకి వెళ్ళడానికి సాతాను పెట్టిన శోధనలో పడటానికి వారికి ఎంతో సమయము పట్టలేదు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే పౌలు గారు వారి ఎక్కడ ఏ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అంటే ఏ పరిస్థితుల్లో ఏ శోధనలో వాళ్ళు త్రప్పిపోయారు అనే విషయాన్ని తెలియజేస్తూ 7వ వచనంలో మనకి చెప్తాడు. కొరింథీయుల సంఘ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఇలా చెప్తారు, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై విగ్రహారాధికులై ఉండకుడి. కాబట్టి ఎలాగైతే మనము విగ్రహారాధనని మనము దూరం పెట్టామో, మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ యొక్క మన పాదల మందలో మనం చూసుకున్నట్లయితే నిర్గమ కాండము 13వ అధ్యాయం అనుకుంటాను, వాళ్ళు ఆ యొక్క బంగారు పొత్తు ఒక దూడం చేసుకొని దాన్ని దేవతగా వాళ్ళు ప్రతిష్ఠించుకుని ఆ యొక్క ప్రతిమకు వాళ్ళు పూజించడం చేశారు. కాబట్టి ప్రియమైన సంగమ్మ దేవుని బిడ్డలారు, ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. కాబట్టి తండ్రి అయిన దేవునికి ఎప్పుడైతే ఆయన యొక్క స్థానాల్లో వేరొక దేవుడు ఆ యొక్క నామం చెప్పి మనము ఆ ప్లేస్లో ఎవరినైనా మనం పెట్టున్నాము అంటే దేవునికి అది ఎంతగానో రోషం పుట్టించే క్రియగా ఉంటుంది. కాబట్టి మనము ఈ రోజుల్లో కూడా మనము కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్నిసార్లు మీరే మా దేవుడు అండి, ఈయన మా దేవుడు, మా ఇంటి దేవుడు. తప్పు. దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే, ఆత్మయు ఒకటే, రక్షణ ఒకటే, సంఘము ఒకటే. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణం పొంది మనకు ఆ యొక్క నిత్య నరకాగ్నిని దూరం చేసి మనలను ఆ యొక్క నిత్య రక్షణలో నడిపించుటకు ఎంతగానో ఆయన శ్రమపడి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిన ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే మొదటిగా విగ్రహారాధన. రెండవది వ్యభిచారం. 10వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే వ్యభిచారము చేసిన వాళ్ళ అందరినీ కూడా అక్కడ మనం చూసుకున్నట్లయితే సంఖ్య వ్రాయబడటం జరిగింది, 23,000 మంది. 23,000 మంది ఆ యొక్క వ్యభిచారం చేసిన పాపము వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి మనము మన యొక్క జీవితాల్లో ఆ యొక్క పాపానికి తావివ్వకుండా మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రపరుచుకుని ఆయన యొక్క వాక్యంను చేపట్టుకుని మనం ఎల్లువారిగా మనము ఉండాలి. అలాగే 3వ ఫెయిల్యూర్ ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి టెస్ట్ చేశారు, శోధించారు. 10వ అధ్యాయం 9వ వచనం మనము ప్రభువును శోధింపక యుందము వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. కాబట్టి పాతన మందల్లో ఎలాగైతే కొంత ఇస్రాయేళ్ళు దేవుణ్ణి శోధించారో ఇప్పుడు కూడా మనము దేవుణ్ణి శోధిస్తున్నాము, దేవుని మీద కంప్లైంట్ చేస్తున్నాము. కాబట్టి మనము ఎప్పుడైతే మన యొక్క విశ్వాసము అభివృద్ధి చేసుకుంటామో మనలో కంప్లైంట్స్ అనేది తగ్గిపోతున్నాయి, దేవుని మీద మనకున్న కంప్లైంట్స్ అనేవి తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనము దేవుణ్ణి క్వశ్చన్ చేస్తామో దాని అర్థం ఏంటంటే మనలో ఉన్న విశ్వాసము అనేది సన్నగిల్లిపోతుంది, విశ్వాసము అనేది సన్నగిల్లిపోతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుణ్ణి శోధింపక ఉండాలి. అలాగే 4వ ఫెయిల్యూర్ ఏంటంటే 10వ వచనం మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. కాబట్టి ఎలాగ అయితే వాళ్ళు సనుక్కున్నారో, ఎలాగైతే వాళ్ళు సనుక్కొని దేవుని మీద సనుక్కున్నారు, వాళ్ళు ఏమనుకున్నారు దేవుడు ఏమి వింటారు మేము చిన్నగా మాట్లాడుకుంటున్నామని. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఆల్ఫా ఒమేగా ఆయనే ఉన్నాడు, ఆదిను అంతమును ఆయనే ఉన్నాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా ఉన్నది. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ చెబుతూ ఎలాగ అయితే ఇస్రాయేలీలు దేవుని మాటలను గైకొనక దేవుని ఎలాగైతే ఈ యొక్క దృష్టాంతములుగా వారికి చెప్పి ఉన్నారో కాబట్టి ఆ వాటిని గురించి మన పితరుల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, అలాగే మన పితరుల నుంచి మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలని చెప్తూ 13వ వచనంలో మనకి గొప్ప వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. గొప్ప వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. అదేంటంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింప లేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు, సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును ఆయన చేయను కలుగు చేయను. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని పెట్టారా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ఈ యొక్క శోధనల నుంచి ఎలాగో తప్పించాలో కూడా తండ్రికి బాగా తెలుసు. కాబట్టి మనము ఆ యొక్క శోధనలో పడక దేవునిలో మనము ముందుకు వెళ్ళు వారుగా ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంఘమ దేవుని బిడ్డలారా, కింద వచ్చిన మనం చూసుకున్నట్లయితే, సహింప కలిగినంత కంటే ఎక్కువగా శోధనలు మీకు ఇయ్యడు అని మనకి సెలవిస్తున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మనము లైన్ బై లైన్ మనం చూసుకున్నట్లయితే మనము కింది వచనాలు అలాగే మనము ఈ యొక్క లెసన్ ని మనము స్టార్ట్ చేసుకుందాం. కాబట్టి ప్రియమైన సంఘమ్మ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క శోధన ఎలాగూ మొదలవుతుంది అని మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క శోధన మొదట నీ లోపల ఉన్న దురాశ వల్ల మొదలవుతుంది. ఈ యొక్క శోధన మనకి ఎలాగో కలుగు చేస్తాడంటే, సాతాను మనకి చాయిసెస్ ఇస్తాడు. అంటే మంచి చెడు, ఇదో ఇక్కడ హ్యాపీనెస్ ఉంది, చెడు చేయి, ఏం కాదు హ్యాపీనెస్ ఉంది అని చెప్పి మనకు చాయిసెస్ ఇస్తాడు. సో మనం ఎప్పుడైతే చాయిసెస్ తీసుకుంటామో, బట్ క్రైస్తవులమైన మనకి చాయిసెస్ ఏం లేదండి. జీసస్ ఇస్ ద ఓన్లీ చాయిస్, ప్రభువైన యేసుక్రీస్తు వారి మనకి చాయిస్. కాబట్టి మనం ఎప్పుడైతే చాయిస్ని చూస్ చేసుకుంటామో, పాపం అనేది ఎంటర్ అవుతుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం, తర్వాత మనం ఇంగ్లీష్లో చెప్పుకొని తర్వాత తెలుగులో ఈ యొక్క విషయాలు మనము చెప్పుకొని ముందుకు వెళ్దాం. సో మై డియర్ గ్రేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో లెట్స్ సీ యూనో హౌ యూనో గాడ్ ఈస్ కన్సోలింగ్ అస్ and through the verse 13. So no temptation has overtaken you except what is common to mankind. What is common to mankind? So here, if we, you know, if we observe this phrase, we can divide it into three phrases. First thing, no temptation has overtaken you. So what is temptation? What is temptation? So here, if you see in the Greek word, it says peirasmos. Peirasmos. So it means test, trial, temptation. So here, depending on the context, it can refer either to test the strengths, it can test that strengthens faith, or a temptation that entices us to sin. So first thing, so what it refers to, it will test that strengthens the faith, or temptation that entices us to the sin. So the same event may be a test from God's perspective, yeah, and a temptation from Satan's perspective. Let's see, for example, you know, Job's suffering. So God allowed test. God allowed the test. Satan wanted Job to curse God, where he was failed in every aspect. Satan has failed in every moment. So my dear Ignatius, my dear brothers and sisters, so here, if you see, temptation is an invitation to disobey God. Temptation is an invitation to disobey God. So it appeals to our sinful desires. So here, my dear readers, if you observe clearly, temptation itself is not sin. Temptation itself is not sin. So giving into temptation is sin. Giving into temptation is sin. Let's say, for example, you know, if you see a person and you know, Satan will tempt you to beat upon him, or you know, to curse him, or you know, to make things worse. If you fall into the trap, you know, Satan will control your mind and your thoughts. It's not sin. Satan is trying to mock you. Satan is trying to mock God through you. So it is not sin. So when the temptation that comes in the mind through the Satan, and when you try to fulfill that temptation, that you are giving yourself into the temptation, is sin. So what is the difference between temptation and sin? So here, many of our brothers and sisters and many of our igniters confuse this. Let's understand carefully. Temptation, it's an opportunity to choose. It's an opportunity to choose. For example, someone insults you, you feel anger. That feeling is temptation. You have not sinned. And then what is sin? So when you choose to respond wrongly, you curse, you hate, and you seek revenge, now temptation has become sin. You understand, right? So temptation is an opportunity to choose. Whereas sin is when you choose to respond wrongly. When you choose to respond wrongly. So my dear greatest, my dear brothers and sisters. So Jesus was tempted. If you see Hebrews chapter 4. Hebrews. Chapter 4 verse 15. Hebrews chapter 4 verse 15. For we do not have a high priest who cannot sympathize with our weakness, but was in all points tempted as we are, yet without sin. Yet without sin. So here, this verse is amazing. This verse is amazing. So here, Jesus experienced the temptation. Here, Jesus Christ himself experienced the temptation, but he never committed sin. Therefore, temptation itself cannot be sin. So here, you know, James explained this process, James chapter 1. James chapter 1 verse 14 and 15. James chapter 1 verse 14 and 15. But each one is tempted when he is drawn away by his own desires and enticed. Then when the desire has conceived, it gives birth to sin. And sin, when it is full grown, brings forth death. So my dear greatest, my dear brothers and sisters. So notice the progression. If you see, the temptation, it will lead to desire. So when you got that desire in your heart, you will have the choice. When you choose the choice, with a wrongful deed, you know, sin will enter. And what is the wage of sin? Sin is death. So sin begins in heart before it appears in actions. Before it appears actions. So my dear Ignatius, my dear brothers and sisters, so where does this temptation comes from? Where does the temptation comes from? There are three main sources are there. There are three main sources are there ఫర్ ద మ్యాన్ కైండ్ వేర్ ద టెంప్టేషన్ కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్ ఎట్ ఎనీవే ఆన్ ఎనీ టైమ్ ఎట్ ఎనీవే. ఫస్ట్ థింగ్ వి ఆల్ నో మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 1 టు 11 మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 1 టు 11 So, you know, here, if you see the verse 5, then the devil took him up into the holy city, set him on the pinnacle of the temple and said to him, if you are the son of God, throw yourself down, for it is written, he shall give his angels charge over you and in their hands they shall bear you up, lest you dash your foot against a stone. So my dear readers, my brothers and sisters, and then what Jesus said, it is written again, you shall not tempt the Lord your God. If you see the full, that 11 verses, Satan tempted Jesus. So my dear readers, my dear brothers and sisters, he still tempts believers today. That's why if you see in 1 Peter chapter 5 verse 8. First Peter chapter 5 verse 8 says, your enemy, the devil, prowls around like a roaring lion looking for the someone to devour. So Satan studies our weakness. He attacks when we are vulnerable. So my dear readers, my dear brothers and sisters, so where does this temptation comes from? First one, Satan. Second one, let's read 1 John. First John chapter 2 verse 15 to 17. So it says, do not love the world or the things in the world. If anyone loves the world, the love of the Father is not in him. For all that is in the world, the lust of the flesh, the lust of the eyes, and the pride of the life is not of the Father's, but is of the world. So my dear readers, my dear brothers and sisters, second thing where this temptation come from is coming from this world. The world promotes values opposed to God. As it said in the verse 16, we are prayed materialism, lust, and selfish ambition. So the world's standards often contradicts God's word. So when you are looking into this world, you know, the temptations will come. And Third thing is Galatians chapter 5 verse 17. It says, for the flesh lust against the spirit, and the spirit against the flesh, and these are the contrary to one another, so that you do not do the things that you wish. So my dear readers, my dear brothers and sisters, third one is the flesh, our sinful nature. The flesh decides what is contrary to the spirit. Even after salvation, believers must daily choose to walk by the spirit. Even after salvation. So my dear readers, my dear brothers and sisters, so where does this temptation comes from? First from Satan, and second from the world, and third from our sinful nature. And if you see what are the common areas where the temptation has today. So everyone's temptations are not identical. But many are common. So if Satan is working on one temptation on me, it won't work on the same temptation on you. It will work on differently. So, you know, examples. It can tempt through anger. It can tempt through pride. It can tempt through lust. It can tempt through jealousy. It can tempt through bitterness. It can tempt through greed. It can tempt through dishonesty. It can tempt through even laziness. It can tempt through gossip. It can tempt through unforgiveness. It can tempt

all our sins, and we should repent ourselves. So my dear Ignatius, my dear brothers and sisters, finally I would like to say a few words and I would like to conclude the lesson. కాబట్టి ఇగ్నైటెడ్ స్తోత్రాల దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయ 11వ వచనంలో మొదటి సెంటెన్స్ మనం గమనించుకున్నట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, ఇక్కడ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. కాబట్టి ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శోధన ఎలాగ వస్తుంది. కాబట్టి ఈ శోధన వల్ల మనము ఎలాగూ ఈ శోధనని మనము ఎలాగూ దేవుని శోధనని ఎలాగూ ఎదిరించగలము. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే యోబు గారి యొక్క జీవిత చరిత్ర మనం చూసుకున్నట్లయితే సాతాను అతన్ని ఎలాగ శోధించినో మన అందరికి బాహటంగా తెలుసు. యోబు గారిని ఎలాగ తనని తన యొక్క కుటుంబాన్ని ఎలాగ శోధించింది అండ్ ఎలాగ లొంగ తీసుకోవడానికి ప్రయత్నించినో మన అందరికి కూడా బాగా తెలుసు. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తనైన దేవుడు శోధనకి మనకి తావిస్తాడు, అలాగే దాని నుంచి ఎలాగ తప్పించుకోవాలో మార్గం కూడా ఆయన చూపిస్తాడు. కాబట్టి మొదటగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం కనుక ఆ యొక్క శోధనలకు లోనై శోధనలో ఆ యొక్క ట్రాప్ లో కనుక మనం పడిపోయాము అంటే మొదటగా మనం ఏం చేసినట్లే, మొదటగా మనలో ఉన్న విశ్వాసము అనేది సన్నగిలుతుంది. అలాగే మనలో ఈ యొక్క పాపపు ఆలోచనలు, మన యొక్క ఆలోచనలు పాపంతో నిండి ఉంటాయి, మన యొక్క దురాశ మనలో వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఇక్కడ మనకి శోధనకి పాపంకి తేడా ఏంటంటే, ఇక్కడ శోధన అనేది పాపం కాదు, కానివ్వండి ఎప్పుడైతే శోధనలో పడి దేవునికి దూరం అవుతామో అప్పుడు మనము పాపం చేస్తాం. ఈ యొక్క శోధనకి పాపంకి తేడా అండి. మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులమైన మనకు కూడా ఈ యొక్క సందేహం రావడం సహజమే. శోధన అనేది ఏంటండి, సాతానుడు ఈ యొక్క చెడు పని చెయ్యి అని ప్రేరేపిస్తూ ఉంటాడు మన హృదయంలో. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మనకు కోపం వస్తుంది. ఆ యొక్క కాబట్టి మనకు ఆ కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనసులో మనము అతని మీద ద్వేషం పెట్టుకొని మనము అతన్ని ఏమైనా చేయాలి అన్న ఉద్దేశం వచ్చినప్పుడు, ఏమైనా చేసినప్పుడు, లేకపోతే అతన్ని శపించినప్పుడు కానివ్వండి, లేకపోతే అతని మీద ద్వేషం పెంచుకోవడం కానివ్వండి. సో ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఈ యొక్క పాపం అనేది మనలో పెరుగుతుంది. కాబట్టి ప్రియమైన ఇగ్నైటెడ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఈ యొక్క శోధన వచ్చినప్పుడు దాన్ని జయించడానికి ప్రయత్నించాలి, కానీ దాని నుండి మనము పాపములోకి పడకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే హెబ్రూయుల రచన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం చూసుకుంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేని వాడు కాడు గాని, సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. కాబట్టి మనకి గొప్ప ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధింపబడినప్పుడు ఆ యొక్క సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని ఎరిగి కూడా ఆయన శోధించడానికి సిద్ధమైనప్పుడు, ఆ యొక్క శోధనని ఆయన దాకా తెచ్చినప్పుడు ఆయన బలహీన పడలేదు, కానీ ఆయన శోధనలో పడలేదు.
ఆ యొక్క శోధన నుండి తప్పించుకున్నాడు, పాపముని జయించినాడు. కాబట్టి మనకి గొప్ప ఉదాహరణ మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపము చేసినప్పటికీ, పాపంలో ఉన్నప్పటికీ ఆ యొక్క పాపము అనేది ఆయనను, ఆయన పాపమును జయించి ఉన్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1:14-15 యాకోబు రాసిన పత్రిక 1:14-15 ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరల కలపబడిన వాడే శోధింపబడను. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి ప్రియమైన సంగమ్మ దేవుని బిడ్డలారా, చూసారా? కాబట్టి మొదట శోధన ఎలాగ వస్తుందంటే సాధనుడు దురాశ తెప్పిస్తాడు. మొదట శోధన వస్తుంది, శోధనలో ఒక పార్ట్ దురాశ వస్తుంది. ఎప్పుడైతే మనము దురాశకి ధరించామో దాని తర్వాత పాపము చేయటానికి సిద్ధపడతాము. పాపము పరిపక్వమవుగా ఏమవుతుంది? మరణాన్ని కంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరణము, ఈ యొక్క పాపము అనేది మన హృదయంలో మొదటగా మొదలవుతుంది. మనం ఆ పని, ఆ పాపపు పని చేయకూడనప్పటికీ కూడా చేయాలి అనే ఆలోచన వస్తే మనము పాపములో పడినట్టే. కాబట్టి ఈ యొక్క పాపం అసలు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి క్షమించాలి. ఈ యొక్క శోధన మనకి ఎవరి ద్వారా ఎట్లాగా మన యొక్క జీవితాల్లోకి వస్తుంది? మొదటగా మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 4:11-11 మనం గమనించుకున్నట్లయితే సాతానుడు ద్వారా వస్తుంది. సాతానుడు డైరెక్ట్గా ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించాడో మనల్ని కూడా ఈ యొక్క శోధనలోకి ఆయన తీసుకుని వస్తాడు. అందుకంటే మొదటి పేతురసన పత్రిక 5:8 మనం చూసుకున్నట్లయితే సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని చూస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము, సాతానుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న బలహీనతల మీద ముందు వేటు వేస్తాడు. మనలో ఉన్న బలహీనతలు, దురాశ, ధనాపేక్ష, లేకపోతే చెడు అలవాట్లు, మందు తాగటం కానివ్వండి, సిగరెట్ తాగటం కానివ్వండి, డ్రగ్స్ తీసుకోవటం కానివ్వండి, అలాగే వ్యభిచారము, మోహపు చూపు. సో వీటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద పాపం పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము దేంట్లో ఒక దాంట్లో చిక్కుతామో సాతానికి మనము దొరికినట్టే. అలాగే రెండో విషయంకి వస్తే ఈ యొక్క శోధన మనకి ఎవరి ద్వారా ఎలా కలుగుతుందంటే 1 యోహాను రాసిన పత్రిక 2:15-17 మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క పాపము అనేది, సారీ, ఈ యొక్క శోధన అనేది ఈ యొక్క లోకాశల ద్వారా కూడా వస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 2:15-17 ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి ఎవడైనా లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎప్పుడైతే మనము ఈ యొక్క లోకాన్ని ప్రేమిస్తామో తండ్రి ప్రేమ మనలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమ ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, కాబట్టి మనము లోకం నుంచి మనము వెలుపలకు ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే 3వది గలతీయుల రాసిన పత్రిక 5:7 మీరు బాగుగా పరిగెత్తుచుంటారు, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించును? కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే సత్యము మనలో ఉండాలి. అలాగే 17వచనం మనం చూసుకున్నట్లయితే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్న కనుక మీరేమి చేయు నిశ్చయించరో వాటిని చేయకుందరు. కాబట్టి మన యొక్క శరీరము,
మన యొక్క ఆత్మ ఒకటానికి ఒకటి విరోధముగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలని నిశ్చయించుకుంటామో వాటిని మనము చేస్తాము. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ యొక్క శోధన అనేది మనలోనికి వచ్చి మన యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క శోధన ఈ రోజుల్లో ఎలాగ వస్తుందంటే కోపం ద్వారా, గర్వం ద్వారా, మోహపు చూపు ద్వారా, లేకపోతే ఎదుటివాడి మీద ఈర్షపడటం ద్వారా, లేకపోతే దురాశ, అలాగే అబద్ధం చెప్పడం వల్ల, అలాగే ఇంకో మనము లేజినెస్ మనము చురుకుదనంగా లేకపోవటం వల్ల కూడా వస్తుంది, అలాగే క్షమించే గుణం లేకపోయినప్పుడు మనలో వస్తుంది, అలాగే భయం ద్వారా వస్తుంది, గాబరపడటం ద్వారా వస్తుంది, ధనాపేక్ష ద్వారా వస్తుంది. కాబట్టి ఏదైనా చెడల వాటికి అడిక్ట్ అవ్వటం వల్ల వస్తుంది. కాబట్టి ఈ సాతానుడు ఏం చేస్తారంటే వీటిలో ఒకదాన్ని చూస్ చేసుకొని మనల్ని అటాక్ చేయడానికి ఉంటాడు, మన మీద అటాక్ చేయడానికి ఉంటాడు. కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణిలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ప్రార్థనలో మనం ఉన్నట్లయితే దేవుడు ఈ యొక్క ఎట్టి శోధన నుంచి మనల్ని తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, రెండో విషయం చూసుకున్నట్లయితే, మరి ఏది మీకు సంభవింపలేదు. 13 మొదటి కొరింథీ రాసిన పత్రిక 10 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు ఏది సంభవింపలేదు. ఈ యొక్క శోధన అనేది మనకి సాతాను ద్వారా మనకి వస్తుంది. కాబట్టి మనము పౌలు భక్తుడు చెప్పినట్లు ఈ యొక్క సాతాను మనకు వచ్చినప్పుడు ఈ యొక్క శోధనలు మనకు వచ్చినప్పుడు సాతాన్ని జయించడానికి వాక్యం అనే ఖడ్గంని మనము పట్టుకొని ఉండాలి. కాబట్టి ఆ మూడో విషయం చూసుకున్నట్లయితే ఈ యొక్క మనుషులకు ఎవరందరికి కలుగుతుంది ఇక్కడ? సాధారణ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కాబట్టి ఈ యొక్క మనుషులందరూ కూడా ఎట్టి శోధన అనేది మామూలే. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం వీటన్నిటిని తట్టుకొని జయించి దేవుళ్ళు నుంచుకున్నట్లయితే దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా, దేవుడు మనలను దీవించేవాడుగా ఉన్నాడు. ఇటు శోధనలో చాలా మంది పడ్డారు. మనం చూసుకున్నట్లయితే మనము పరిశుద్ధ మనం చూసుకున్నట్లయితే హవ్వ గారు మనం చూసుకున్న ఆదికాండ 3 చూసుకున్నట్లయితే ఆమె దురాశ ద్వారా ఆమె శోధనలో పడిపోయింది. తర్వాత ఏసేపును మనం చూసుకోవచ్చు. అలాగే దావీదు మహారాజు అటువంటి వాడు కూడా ఆ యొక్క శోధనలో పడటానికి సాతాన్ని ఎంతగానో ప్రయత్నించింది. ఆ యొక్క మోహపు చూపు చూడటం వల్ల, ఒకే ఒక్క చూపు మోహపు చూపు చూడటం వల్ల దావీదు మహారాజు కూడా ఆ యొక్క శోధనలో పడ్డారు. అలాగే మనం చూసుకున్నట్లయితే దానియేలును కూడా మనం చూసుకున్నట్లయితే ఎలాగ అటాక్ చేసిందంటే అక్కడ దానియేల్ గారు ఆ రాజు ఇచ్చే ఫుడ్ ను కూడా తిరస్కరించాడు. కాబట్టి దేవునిలో నమ్మకంగా ఉన్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు గారు మనకి చక్కటి ఉదాహరణగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, ఒకవేళ శోధన వస్తే భయపడకండి. దేవుడు మిమ్మల్ని వదిలేశాడు, దేవుడు నన్ను చేయి విడిచేశాడు అని అనుకోకండి. నేను మొక్కడినే నాకొక్కడికి ఇలా జరుగుతుందని అసలు అనుకోకండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవునికి తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అర్థమవుతుంది. మన యొక్క ఆత్మకు ఆయన బలమును చేకూర్చువాడుగా ఉన్నారు. బైబిల్ చదువుకోండి, మనకి సమాధానం దొరుకుతుంది. సంఘంలో పాలు భాగస్థులవ్వండి. సంఘం ద్వారా సంఘంలో మనము ఎదగడానికి ప్రయత్నించండి, అప్పుడు విజయం మనదవుతుంది. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, కాబట్టి శోధన ఇలాగూ మనకి వస్తుంది. కాబట్టి సెకండ్ పార్ట్ ఆ యొక్క శోధన జయించుట ఎలా అనేది సెకండ్ పార్ట్ వచ్చే వారం మనము చూసుకుందాము. కాబట్టి చేరువచ్చిన మీ అందరికీ కూడా ఈ యొక్క ఆరాధన లార్డ్స్ డేకు చేరువచ్చిన మీ అందరికి కూడా వందనములు తెలియచేసుకుంటూ, మీకు ఏవైనా సందేహములు ఉన్నట్లయితే మాకు ఈమెయిల్ రాయండి shivasisarai@yahoo.com లేదంటే ignitradioindia@gmail.com మీరు మెయిల్ రాయండి. అందరికీ వందనములు. My dear Ignatius, my dear brothers and sisters, so finally I would like to say and conclude, you know, so all have gone through the temptations and
most of them have overcome with the grace of God. So when temptation comes, please do not panic. Don't think God has abandoned you. Do not think that you are only one struggling. But remember, my dear Ignatius, my dear brothers, my dear sisters, God already knows. Jesus understands. The Holy Spirit strengthens. The Bible guides. And the church encourages. So victory is possible. So my dear Ignatius, my dear brothers and sisters, when the temptation comes, you know, we need to check once. Am I still with God? And how is my spiritual life? How is my prayer life? How is my family? So we need to think and we need to remember. So we need to ask ourselves, what temptations do I struggle most? We need to self-examine ourselves. Do I recognize temptation before it becomes sin? And we need to ask, what situation make me spiritually weak? So, my dear brothers, my dear sisters, my dear Ignatius, take time to pray honestly and invite God to reveal areas where you need His help. So, finally, I would like to say, my dear Ignatius, temptation is universal. Temptation is not the same as sin. Jesus was tempted but never sinned. Temptation comes from Satan, the world, and our sinful nature. Every believer experiences temptation. God's word prepares us to recognize and resist temptation. So our response to temptations shapes our spiritual growth. So thank you so much, my dear Ignatius. And in the next part, we're going to see how, we can win victory over temptation. So let's have a small word of prayer and we can close this session. Our Heavenly Father, thank you for your holy word. Thank you for reminding us that temptation is common to every believer and that you understand our struggles.